చెడు ఇంద్రోగుడియా ఇబ్బంది పోరాడి చెంబు సేంద్రవారు గారు వాటి పని మసోసు పేరు ఉప్పారని అమ్మాయి.